0: నిజ వికసితం కక్ష్యాంతరిక్షయానం విక్రమ ప్రథమం అంతిమ ప్రణోదన ప్రక్రియాం సంపూర్య కక్ష్యాయాం ఉపగ్రహాన్ సఫల రూపేణ ప్రవేశ్య స్వకక్ష్యాం ప్రాప్నోత్. అస్య యానస్య ప్రక్షేపణం అద్య మధ్యాహ్నే 5:25 ఆంధ్రప్రదేశస్య శ్రీహరికోటాయాః సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రాత్ సమజాయత.
1: 2-1-0
2: And we have lift off of Vikram 1, India's first private orbital launch
3: lift
2: vehicle.
3: Off, normal.
2: Vikram 1 ne apni udan bhari pratham charan ka prajwalan.
0: अस्माकं वार्ताहरेण विज्ञापितं यत् अनेन ऐतिहासिक पदक्षेपेण भारतं निज कक्षा प्रक्षेपण क्षमतां प्राप्तवत्सु विश्वस्य देशेषु तृतीयान्यतमो संजातः. मिशन आगमन इत्याख्येन अभियानेन विकसितं एतदन्तरिक्षयानं लघु उपग्रहाणां